0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me, the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Shotalaku Hrudayapurvaka Namaskaram. July Nela Yuka Dvitiya Rojuna. ఈ రెండో తారీఖున ఉదయపు వేళ తొలి రాగాలు తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, మీరు కుశలంగానే క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఏ స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్

ఆల్ ఆఫ్ యూ. మనైనాటి ప్రసారం గంటసేపు కార్యక్రమంలో వందనాలు. ఇక తప్పనిసరిగా మీరు 9 వరకు ఇదే ఛానల్ మీద మీరు ట్యూన్ ఉంటారు. అండ్ మనైనాటి కార్యక్రమం యొక్క తొలి పాఠం

శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ ఇంకొకసారి అనేక అనేక వామస్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ, ధన్యవాదాలు అనుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా ఈరోజు మనం ఎన్నుకున్న పాటలు వాటిని విని మీరు బాగా మెచ్చుకుంటారు. అంటే చెప్పండి, ఈ నెల యొక్క ద్వితీయ రోజున ఎలా మీరు మొదలు పెడటానికి మీరు నిశ్చయించుకున్నారు? అంటే అక్కడ మీ గ్రామం, మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో అని కూడా మాకు కొంతవరకు చెప్పండి. అసలు వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఇది మీరు నమ్ముతారు కదూ. ఎండ తరువాత వాన వస్తుంది, వాన తర్వాత వెలుగు కనిపిస్తుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలు శాశ్వతం ఉండవు. ప్రతి చీకటి తరువాత ఒక కొత్త ఉదయం ఉంటుంది. అంటే ఈరోజు ఈ ప్రత్యేకమైన శుభోదయ సమయాన కలుసుకునే ఒక సదవకాశం దొరికింది నాకు. A sweet good morning to all of you.

శ్రోతలారా, ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు, మన చేతల్లో కనిపించేది. నిజమైన ప్రేమలో గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఒకరి ఆనందంలో మరొకరి సంతోషపడే మనస్సు ఉంటుంది. అంటే ప్రేమ మీరు బాగా చూస్తే స్వార్థం కాదు, అది ఒక బాధ్యత. లెట్స్ డెడికేట్ దిస్ నెక్స్ట్ రొమాంటిక్ ట్రాక్ టు ఆల్ ఆఫ్ యూ లిసనింగ్ మన నాటి 94, 95.6 and 98.2 మెగాహెర్ట్స్ మీద. విశేషమైన ఉదయపు వేళ తొలి రాగాలు కార్యక్రమం.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు ఈ సమయాన్న ఇప్పుడిప్పుడే మీరు మన నాటి సంగీత యాత్రలో కలిసి వచ్చారు, జాయిన్ చేశారు, అనేక వందనాలు, స్వాగతం అండ్ వెల్కమ్. అంటే మన నాటి ప్రసారం మీరు 9 వరకు వింటారు. శ్రోతలారా, మీరు సంతోషంగానే ఉన్నారని నా యొక్క నమ్మకం. ఒక చిరు స్మైల్తోనే ఈ కొత్త ద్వితీయ ఈ నెల యొక్క ద్వితీయ రోజును మీరు మొదలుపెట్టి ఉన్నారని నా నమ్మకం. ఎందుకంటే జీవితంలో సంతోషంగానే ఉండాలి. బాధలు, కోపం, నిరాశ ఇవన్నీ సహజమైన భావోద్వేగాలు అంటారు. వాటిని మీరు అంగీకరించుకోండి కూడా, ఇది ఒక బలం. అంటే మనస్సులోనూ భావాలను సరైన వ్యక్తులతో పంచుకుంటే మనస్సు తేలిక పడుతుంది. సో కీప్ ఇట్ లైట్, కీప్ ఇట్ వెరీ హ్యాపీ అండ్ టు హ్యావ్ అ వెరీ గ్రేట్ డే టుడే. అ నైస్ థర్స్డే టు ఆల్ ఆఫ్ యూ.

ప్రియమైన శ్రోతలారా, ప్రస్తుతపు కార్యక్రమం వింటున్న మీకందరికీ బాగానే మీరు ఎంజాయ్ చేస్తున్నారని యొక్క నమ్మకంతోనే, ఏ విధంగా మీరు ఎంతో ఆతృతతో మన కార్యక్రమం కోసం వేచి ఉంటారు, అదే కుతూహలంతోనే మనం కూడా ఈ కలయిక కోసం వేచి ఉంటాం. అంటే తప్పనిసరిగా అంటే ఆహారం యొక్క విశేషత గురించి చెప్పాలంటే, శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనస్సుకు అంటే మంచి ఆలోచనలు అంటే అంతే అవసరం. అంటే సామానుకూల దృక్పథం, క్రమశిక్షణ, వ్యాయామం, సరిపద విశ్రాంతి మనలో కొత్త శక్తిని నింపుతుంటాయి కదా. సో ఎంజాయ్ ద డే టుడే. అండ్ తప్పనిసరిగా మంచి ఆలోచనలతోనే, మంచి మాటలతోనే మీరు ఈ కొత్త రోజు, ఈ కొత్త ఉదయం దేవుడు మాకిచ్చిన ఈ కొత్త బహుమతిగా యొక్క దినం మీరు బ్రహ్మాండకరంగానే గడపాలని ఆశిస్తున్నాను.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు నమ్ముతారు కదూ, మన ఈనాటి సంగీత యాత్రలో మనం మీకోసం ప్రతిరోజు ఉదయం అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంకాలపు కార్యక్రమం అయినా సరే, ఎంతో నిదానంగా ఈ సంగీత యాత్ర, ఈ ప్రయాణం మీకోసం అంటే ఇంకా అద్భుతంగా చేయడానికి మన యొక్క ప్రయత్నం. అదేవిధంగా ఈ విధంగా మనం చెప్తాం కదూ, జీవితం అంటే ఒక ప్రయాణం. ప్రతిరోజు మాకు కొత్త పాఠాన్ని నేర్చుకునే ఒక సదవకాశం గా వస్తుంది ఈరోజు. అంటే అపజయాలను చూసి వెనక్కి తగ్గకుండా వాటిని నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకుంటూ మీరు తప్పనిసరిగా ముందుకు సాగాలి. ఆశలు, ఆత్మవిశ్వాసం, కృషి ఉన్న చోట విజయానికి దారి తప్పకుండా ఉంటుంది. సో కీప్ గోయింగ్ అండ్ నెవర్ లుక్ బ్యాక్. ఇదే మన జీవితం యొక్క విశేషమైన నీతి. సో కీప్ గోయింగ్, తప్పనిసరిగా విజయవంతంగానే ఉంటారు.

Ladies and gentlemen, what's all about prema? What's all about love? Prema mante yeppudu pakkane undatam matram kaadu. Dooranga unna. If ever you are far, manassulo okariki okaru manchi jaragalani korukovadam kuda, adi kuda love, adi kuda preme. Prema salu anedi hakku kaadu. It's not a right. Adi oka badhyata. నమ్మకం కోల్పోతే ప్రేమ నిలవదు. గుర్తించుకోండి, గౌరవం ఉన్న చోటే ప్రేమ చిరకాలం వరకు నిలుస్తుంది.

0: శ్రోతలారా, ఎంతవరకు మనం ఈ మాట చాలా ఈ ప్రస్తుతపు ఆధునిక కాలంలో దాని మీద ఎక్కువ ధ్యానం కేంద్రీకరించాలి, అంటే సమయం మీద. డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం దెబ్బతింటే తిరిగి పొందవచ్చు, కానీ గడిచిపోయిన సమయం మాత్రం తిరిగి రాదు. సో మాకు అమూల్యమైన ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఇచ్చిన ఈరోజు మీరు విలువైనదిగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంది. అది మీకు ఒక చిన్న స్మైల్తోనే, ఒక చిన్న మాటలతోనే, చక్కనైన మంచి మాటలతోనే ఇవన్నీ జరుగుతుంది. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ మంచి థాట్స్ తప్పనిసరిగా మీలో.
1: Oh,

That's it, ladies and gentlemen. Manainati Telugu Karikramam. కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. బహు ఆనందంతోనే కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరుదాం కలిసిగానే. తప్పనిసరిగా మీరు చక్కగా మీరు ప్రసారంలో మీకోసం ఎన్నుకున్న పాటలు విని మెచ్చుకున్నారు. అంటే ఒక చిన్ని చిరునవ్వుతోనే కార్యక్రమం మనం పూర్తి చేస్తున్నాం. ఈ చిన్ని మాట మీకు అంటే చిరునవ్వు ఖర్చు లేని బహుమతి. అది మన ముఖానికే కాదు ఎడుతి వారి మనస్సుకు వెలుగునిస్తుంది కదా. సో నవ్వుతూనే పలకరించడం ఒక మంచి సంస్కారం. అది బంధాలను మరింత బలపరుస్తుంది. సో కీప్ స్మైలింగ్ అండ్ డూ హ్యావ్ అ వెరీ స్వీట్ అండ్ నైస్ డే. టేక్ కేర్. బాయ్. నమస్కారం.